0: మాషాల్లా, జజాకల్లా,
1: మాషాల్లా.
0: ఇక్కడ సోజ్ ఇక్కడ ఖూబసూరతీ ఆవాజ్ మే, ఇక్కడ శాయరీ ఆవాజ్ మే, లిసనర్స్ జెకే ఆయన జెకే అసలు లిసనర్స్ జెకే ఆయన మాషాల్లా తాలా. సాద్ కాసిమ్ సాహబ్, అవా సింధీ ఉర్దూ మే మతలబ థీ వంజే ఇక్కడ
2: మీలాద్ మనాయా కర तेनु रंग लग जावणगे.
0: सुभान अल्लाह, सुभान अल्लाह.